0: భరోసాలో. హలో మీరు నా తగ్గురి
1: మొందండకి
0: మోంగోడియను అతిరేవత నాని నా ముందు మరి ఎత్తికామె జగాగే తుమిరా కాండు మొదండకి వెదాండుకు అతికుయావే అంగైబు
1: ఇరవకు కన్నా ఇరవక్వా
0: ఉగరేతివరేతివా
1: మతీనా